ఆదిత్యోంకీలకం మమ ఆదిత్య ప్రసాద సిద్ధ్యర్థే స్తోత్ర మంత్రం జపే వినియోగః. గృణిః పాతు శిరో దేశం సూర్యః పాతు లలాటకం ఆదిత్యో లోచనే పాతు శృతిం పాతు దివాకరః ఘ్రాణం పాతు సదా భానుః ముఖం పాతు సదా రవిః జిహ్వాం పాతు జగన్నేత్రః కంఠం పాతు విభావసుః స్కంధౌ గ్రహపతిః.

భుజౌ రక్తమాలీ చ హస్తశూలధరస్తథా చతుర్భుజో మే హృదయం పుక్షిం రోగాపహారకః కటిం

వినాశనం భూత ప్రేత పిశాచానాం నాశనం సర్వసిద్ధిదం సర్వసంప్రదం శుభం భుక్తి ముక్తి ప్రదం నృణాం సర్వ సౌభాగ్యవర్ధనం ఋణ బంధ విమోచం చ సత్యమేవ న సంశయః స్తోత్ర పాఠస్తు కర్తవ్యో దేవస్యాగ్రే సమాహితః రక్త గంధాక్షతై పుష్పై ధూప దీప గుణోదనైః మంగళం పూజయిత్వా తు మంగళే హరి సర్వదా బ్రహ్మాణాన్ భోజయేత్ పశ్చాచతుర్ద్వాదశోథవా అనేన విధినా యాస్తు కృత్వా

చంద్రశీతలః నచైవం వ్యాదయంత్యస్మాన్ మృగపక్షిగజాదయః మహాంగతమసే ప్రాప్తే మార్తాండస్యోదయాదివ విలయం యాంతి పాపా.

శేషభోగసాయినం విశేషభూషణోజ్వలం ఘోషమానకింకిణీ విభీషణాది భూషణం సూషణాకృతాంబుధిం విభీషణార్చితం పదం గోపాల బాలజాల చూల బాల కృష్ణమాశ్రయే పండితాఖిలస్తుతం పుండరీక భాస్వరం కుండల ప్రభాసమాన తుండగండ మండలం పుండరీక సన్నతం జగన్నతం ఆరోగ్యకం గోపాల బాల

ఆదిత్యం కీలకం మమ ఆదిత్య ప్రసాద సిద్ధ్యర్థే స్తోత్ర మంత్రం జపే వినియోగః. గృణిః పాతు శిరో దేశం సూర్యః పాతు లలాటకం ఆదిత్యో లోచనే పాతు శృతిం పాతు దివాకరః. ఘ్రాణం పాతు సదా భాను ముఖం పాతు సదా రవిః. జిహ్వా పాతు జగన్నేత్ర కంఠం పాతు విభావసుః. స్కంధం